బంకర్ పులుకుమ వరద్ద మావత్ అమతక కరలా ఒయాట ఆదరే కరుపు ఎక కియన్నకు ఒయత్ ఎహెమ కియలా తీయనోది కియలా ఒయాటత్ ఎహెమ వెలా తీయనోది ఒయా ఒయావత్ అమతక కరలా కెనెక్ వాదరెం బలా గన్న గియాద బిందోయ్ హత్సే కలహై అనూపహై అనూపహై అనూపహై నెన్న මෙතෙම් ෆේස්බුක් පිටුවේ මන්දාරම් රෙවල් පෝස්ට්ුවේ යටට එන්න. දුර වුණත් ළඟ වුණත් තමන්ගේ වගේ දැනෙන මේ පය දෙක විඳ ගන්න. ඔබ මං සමීපේ ඉන්නම ඕනේ.